0: ఇరాన్ ఐరన్ స్టోర్ హాలాణి హోల్సేల్ డిపో అ నేమ్ టు బి ట్రస్టెడ్
1: సరియా గార్డర్ టీఎస్ ఎంగల్ చేనల్ పట్టి లోహి దర్వాజా సిల్వర్ జార్ చౌక్ సిమెంట్ రేతీ క్రేష్ ఐ రంగ్ వగేరా బాజార్ కా బారియా దస్తయాబ్ ఆయిన్
0: హాణి యచు ఇరాన్ ఐరన్ స్టోర్ నజ్ బలోచ్ పెట్రోల్ పంప్ నేషనల్ హైవే హాలాణి
1: రాబ్తే లై ప్రొప్రైటర్ గులాం నబీ మొగల్ 03003204372 ఐ 02424601000